మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభమాన సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్టమాసం, శుక్లపక్షం పాడ్యమి అనగా జూన్ 16వ తారీఖు ఈరోజు మంగళవారం. నేటి కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యంకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుంటూ, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని జానపద గీతాలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో మొదటిగా వినండి ఒక మంచి మాట. ఒక ఊరిలో గోపన్న అనే వ్యక్తికి మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూరమృగాలు ఉంటాయి, మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోపపడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డంకు చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుకున పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది. శ్రోతలు, దీనిలో నీతి ఏమిటంటే, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే చెబుతారే కానీ వారి సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని కారణం ఆ రోజు ఉత్తర అర్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండడంతో ఈరోజు యోగా

0: దినోత్సవంగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుండి ప్రారంభమైంది. ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తముని ఈశ్వరుడి మీద పెట్టడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థతత్వంనకు వెళ్ళడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, మరెన్నో సాధనాలు ఉన్నాయి. వీటన్నిటిని చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాసక్రియ సరిగ్గా చూడడం. దీనివల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరమవుతాయి. దీంతోపాటు శరీరంలో హార్మోన్లు విడుదలై శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఈ కారణంగా చాలా వరకు మానసిక సమస్యలు దూరమవుతాయి. కాబట్టి కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. క్రొవ్వు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్యౌషధమని చెప్పవచ్చు. మన శరీరంలో అనేక సమస్యలకు ఒత్తిడి ప్రధాన కారణం. యోగా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు దూరమవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. నిద్రలేమి, మానసిక సమస్యలు అన్నీ కూడా యోగాతో దూరమవ్వచ్చు. దీని కారణంగా గుండె సమస్యలు, బీపీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంలో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. యోగా రెగ్యులర్గా చేయడం వల్ల శరీరం తేలిగ్గా అవుతుంది, ఎముకల్లో బలం పెరుగుతుంది, మనసు హాయిగా ఉంటుంది. కాబట్టి జీవితం ఆనందమయమవుతుంది. శ్రోతలు, యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: बीड़ी सिगरेट का धुआं धूम्रपान ना करने वालों के लिए भी हानिकारक है. ये गले से अंदर जाके ना सिर्फ फेफड़ों को नुकसान पहुंचाता है बल्कि कुछ ही मिनटों में खून को गाढ़ा करके दिल तक जाने वाली मुख्य नसों को नष्ट कर देता है. इससे दिल में खून संचार कम होने लगता है जिससे दिल का दौरा पड़ सकता है. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें. तंबाकू आज ही छोड़ें. सहायता के लिए 1800-11-2356 पे कॉल करें.
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల వివరాలు.

ఎంవీ స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ రాణి చంగ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ దీపం మరియు సహ్యద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు అనగా 18 తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవీ నార్త్ పాసెస్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా సహ్యద్వీపం నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ రంగత్ రేపు మధ్యాహ్నం 2

0: 2 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహే ద్వీపంకు వెళ్లి అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ కదంతల రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్లి అక్కడ నుండి మరుసటి రోజు అనగా 18వ తారీఖు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలో మరొక చిన్న విరామం.
1: హలో, మే హూ HIV వైరస్. నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. मुझे उनसे दोस्ती करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते हैं। ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते। मैं तो उन पर भी नजर बनाकर रखता हूँ जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं। इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है। तो मैं हूं HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
0: विराम తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు ప్రస్తుత రోజుల్లో ఏ వయసు వారిని చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు. కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఆరోగ్యమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలంటే మనం రోజువారీ జీవితంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయో వాటిని గురించి తెలుసుకుని అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. మొదటిగా చూస్తే అన్నం. అన్నంలో పిండి పదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావు అయిపోతారని చాలామంది అంటారు. కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు, శరీరంలో అదనంగా పెరిగిపోయే క్యాలరీల వల్ల. శరీరానికి శక్తినిచ్చేది పిండి పదార్థాలే. మెదడు, కండరాలు, కణాలు ఆరోగ్యంగా బాగుండాలంటే అధిక పిండి పదార్థాల వల్లే సాధ్యమవుతుంది. రెండవదిగా అరటిపండ్లు. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. అరటిపండులో అధిక పొటాషియం ఉండడం వల్ల బీపీ మరియు అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది. అరటిపండులోని పొటాషియం శరీర కండరాలన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జబ్బు పడిన వారు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. పచ్చి అరటికాయలు విరోచనాలను, పండిపోయినవి మలబద్ధకాన్ని మరియు అల్సర్ను అరికడతాయి. అరటిపండులో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది. ఒక అరటిపండులో 95 కేలరీలు అందుతాయి. అంతేకాదు, దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్ B6, కాల్షియం, జింక్, పోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి. పెరుగుతో కలిపి తింటే వైల్డ్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే ఋతుచక్ర సమయంలో నొప్పిని, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. చిన్నపాటి కాలిన గాయాలను మాన్పించే గుణం అరటి గుజ్జుకు ఉంది. అరటి పువ్వు జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరోచనంని ఇస్తుంది. అరటి పువ్వులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతుంది. అదేవిధంగా అల్లం. అల్లం టీ సేవించడం ద్వారా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దరిచేరవు. మోకాళ్ళ వాపు కూడా తగ్గుతాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పులతో బాధపడేవారు అల్లం టీ తీసుకు

ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అస్తమా దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం టీ రోజు తేనెలో కలిపి తీసుకోవాలి. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సాహం వస్తుంది. ఆకుకూరల్లో క్యాలరీలు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గవచ్చు. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లు తీసుకుంటే మంచిది.

ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గవచ్చు. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లు తీసుకుంటే మంచిది. టమాటాలోని లైకోఫిన్ క్యాన్సర్ను నిరోధకంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూక ప్రభావాల నుండి రక్షించడంలో తోడ్పడుతుంది. బీన్స్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ బీన్స్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. ఉసిరికాయలో ఉప్పు రుచి తప్పించి మిగిలిన 5 రుచులు కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయ తినడం వల్ల దాహం, మంట, వాంతులు, ఆకలి లేకపోవుట, చిక్కుపోవుట, ఎనీమియా, హైపర్ ఎసిడిటీ మున్నగు జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అదేవిధంగా అస్తమా, క్షయ, శ్వాసనాళముల వాపు, ఊపిరితిత్తుల నుండి రక్తం పడుట మొదలగు వ్యాధులను నయం చేస్తుంది. ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది. కామెర్లు ఉసిరిలోని లీనోయిక్ యాసిడ్ వల్ల తగ్గుతాయి. కాలేయంలో చేరిన మలినాలు విష పదార్థాలను తొలగిస్తుంది. అదేవిధంగా వామ్మును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. జ్వరంగా ఉన్నప్పుడు వాము, ధనియాలు, జీలకర్ర ఈ 3 దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వామును బొగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మృంగితే గొంతుకు నొప్పి, గొంతులో గొరగొర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగర్ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. జలుబు, మైగ్రేన్, తలనొప్పికి ఇది మంచి మందు. శ్రోతలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక జానపద గీతాన్ని విందాం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. నేటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. జూన్ 16 జరుపుకునే అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం తమ కుటుంబాలను పోషించడంలో వలసదారులు అందించే కీలకమైన సహకారాన్ని గుర్తిస్తుంది. కుటుంబ రెమిటెన్సులు అంటే విదేశాలలో నివసిస్తున్న వ్యక్తులు తమ స్వదేశంలోని కుటుంబ సభ్యులకు చేసే డబ్బు బదిలీ. అంతర్జాతీయ సహాయంతో మాత్రమే పోటీపడే అతిపెద్ద ఆర్థిక ప్రవాహాలలో ఒకటిగా ఈ బదిలీలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపారమైన ప్రభావాన్ని చూపుతాయి. ఫిబ్రవరి 2015 రోమ్లో జరిగిన ఒక సమావేశంలో ఐక్యరాజ్యసమితి పాలక మండలి జూన్ 16 అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా

దేశ సరిహద్దులు దాటి కుటుంబ సభ్యుల మధ్య ప్రతి సంవత్సరం 500 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బదిలీ చేయబడుతున్నాయి. ఈ రెమిటెన్స్లు వాటిని అందుకున్న వారికి విద్య, ఆహారం, ఆరోగ్యం మరియు గృహవసత వంటి అవకాశాలను కల్పిస్తున్నాయి. మహానగరాల నుండి చిన్న గ్రామీణ గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా వీధుల్లో డబ్బు బదిలీ కంపెనీలు ప్రచారం చేసే సంకేతాలు కనిపిస్తాయి. వీటికి అదనంగా పెద్ద సంఖ్యలో ఆన్లైన్ బదిలీ సేవలు కూడా ఉన్నాయి. బలహీన దేశాలలో మరియు సంక్షోభ సమయాలలో నివసిస్తున్న తమ కుటుంబాలకు మద్దతు ఇవ్వడంలో వలసదారులు కీలకమైన సహకారాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానం గుర్తించింది. ఈ సంవత్సరం యొక్క అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ పునరుద్ధరణ, వ్యవస్థాపకత మరియు ఉపాధి కోసం చెల్లింపులు. ఇది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే మొదటిగా యువత మరియు మహిళల సాధికారత. గ్రామీణ సమాజాలపై దృష్టి సాధించి సాధనాలను, వనరులను మరియు స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడం. రెండవదిగా స్థితిస్థాపకత నిర్మించడం. ఆర్థిక ఆటుపోట్లు నుండి రెమిటెన్స్లను స్వీకరించే కుటుంబాలకు మెరుగైన రక్షణ కల్పించడం. మూడవదిగా స్వదేశంలో పెట్టుబడి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక బదిలీలను నేరుగా స్థానిక అభివృద్ధి, వ్యాపార వృద్ధి మరియు వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంతో అనుసంధానించడం. ఇవి వీటి యొక్క ప్రధాన లక్ష్యాలు. శ్రోతలు, అంతర్జాతీయ రెమిటెన్స్ల దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో చివరిగా మరొక జానపద గీతాన్ని విందాం.

శ్రోతలు, ఇంతవరకు మీరు నేటి కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని జానపద గీతాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.